నీలా కృష్ణ రాధా రమణి జిగ్నా రంగమ్మ ఒరు నాళా పొలుద రాజా వంద పోవదు ఎంగమ్మ ఒరు నాళా పొలుదా

ఇక్కడ తిరిగిన కథ రింధ జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధ దింధ ఆ జుమకు జుమకు దింధ ఇందా